అపరాధములన్నీయు మన్నించి. పట్నం సుబ్రహ్మణ్య అయ్యారవర రచనె లతాంగిరాగా ఆదితాళదలిదే. అపరాధములన్నీయు మన్నించి సెట్టు లతాంగిరాగ ఆదితాళ రిటన్ బై పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వరదరాజులు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కెఎం గంగయ్య. తోడి రాగాలాపన తానం చతురస్ర జాతి త్రిపుట తాళం.
2: లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీ ఎం వరదరాజులు ఇన్ రాగ్ తోడి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. హీస్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కెఎం గంగయ్య.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం వరదరాజులు క్లారినెట్ వాద్యం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కెఎం గంగయ్య.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీ ఎం వరదరాజులు. హి వాజ్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కెఎం గంగయ్య.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. నిర్వహణ సమర్పణ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ ప్రెజెంటెడ్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో కండక్టెడ్ బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ సమర్పణ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic Instrumental Ensemble presented by Staff Artists of All India Radio, conducted by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ బిఎస్ నారాయణన్. హీస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష, హంసధ్వని రాగవర్ణం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
4: శ్రీ బిఎస్ నారాయణన్ బిగిన్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ వర్ణం ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, జలజాక్ష, ఇన్ రాగ్ హంసధ్వని, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి గజానన యుతం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, రాగం చక్రవాకం, ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కృతి ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, గజానన యుతం, ఇన్ రాగ్ చక్రవాకం, సెట్ టు ఆదితాళ్.

0: రాముని సమానమెవరు కరహర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు రామని సమానమెవరు, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా ఖరహర ప్రియా సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వి కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: Continuing the concert, you will now listen to a composition of Muthuswami Dikshitar in Raag Purvi Kalyani, Meenakshi Me Mudam Dehi, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి ధనశ్రీ రాగంలో తిల్లానా ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: శ్రీ బిఎస్ నారాయణన్ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ తిల్లానా ఆఫ్ స్వాతి తిరునాళ్ ఇన్ రాగ్ ధనశ్రీ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ బిఎస్ నారాయణన్. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.